0: గారే గారే
1: నరబడది
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టారే
1: సూర్యకి తరది ఎన్నాయాదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగనది.